0: అన్న తండ్రి అయ్యుండు కూడా వెంటనే నన్ను ఇక్కడ తీసుకొచ్చేశారు. ఏదో అల్లుడిని కోపడతారనుకుంటే నన్ను ఇక్కడ దిగివెచ్చి మీరు మాత్రం చక్కగా వెళ్ళిపోతానంటున్నారు. ఇంత కఠినంగా ప్రవర్తించడం ఏమైనా బాగుందా నాన్న?
1: ఇందులో కాఠిన్యం ఏమీ లేదమ్మా. భార్యాభర్తల తర్వాత కాపురంలో చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి. వాటిని సామరస్యంతో పరిష్కరించుకోవాలి గాని ఇలా దూరంగా పారిపోతే సమస్యలు ఎలా పరిష్కరింపబడతాయి?
2: అది అది అలా గట్టిగా బుద్ధి చెప్పండి మామయ్య గారు. మాట్లాడితే పుట్టింటికి వెళ్తాననకుండా గట్టిగా చెప్పండి. అబ్బా, ఇలా కన్న కూతురని కూడా చూడకుండా కేకలేసే మామగారు దొరకటం నా అదృష్టం.
1: శ్రీహరి, మరి నువ్వు చేసిన పని ఏమిటయ్యా?
2: నేనేం చేశాను మామయ్య గారు?
1: ఏం చేశాడు నన్ను అడుగుతున్నావా? ఇంత వయసు వచ్చింది, చిన్నపిల్లాడు ఆ గంటల పంచాంగం చూస్తూ వారం వర్జం అంటూ ఆ ముహూర్త ప్రకారంగా పనులు చూస్తున్నావట. అసలు ఈ పిచ్చలా పట్టిందయ్యా?
2: అంత మాత్రానికే నన్ను నేరస్తుని చేసి మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి నన్ను దోషిని చేసి మిమ్మల్ని జడ్జి చేసింది మీ అమ్మాయి.
1: శ్రీదేవి నన్ను తీసుకురాలేదు, శ్రీదేవిని నేనే తీసుకొచ్చానడు. చూడు శ్రీహరి, ఇంకా మీరు చిన్నపిల్లలు కాదు, మీ పెళ్ళి 7 సంవత్సరాలు అయింది, ఇంత వయసు వచ్చింది. ఇన్నాళ్ళు మీ సంసార జీవితంలో మంచి చెడు గురించి విశ్లేషించుకునే జ్ఞానం లేకుండా పోయిందేమయ్యా?
0: అది అలా గడ్డి పెట్టండి నాన్నగారు, అప్పుడు గాని బుద్ధి రాదు. అడిగే వాళ్ళు లేరు కదా అని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు నాన్నగారు.
2: మాయా, ఒక వారం నుంచి ఇంట్లో ఉన్నానని, గంటల పంచాంగం చూస్తున్నానని విసుక్కుని కాపురం కూడా కాలదనుకుని మీ ఇంటికి వచ్చింది కదా మీ అమ్మాయి. మరి నేను 7 సంవత్సరాల నుండి ఆవిడ గారి పూజల పిచ్చిని భరించడం లేదు.
1: హరిహరి, దేవుణ్ణి పూజించడం తప్ప.
2: రోజుకో దేవుణ్ణి పూజిస్తూ మొగుణ్ణి నన్ను మర్చిపోవడం తప్పు కాదా?
1: అంటే నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా?
2: సరిగ్గా అంటే సక్రమంగా చూసుకోవట్లేదు, అదే నా బాధ.
0: ఏమండి, నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, నా మీద నిందలేస్తున్నారు.
1: అమ్మా శ్రీదేవి, కాసేపు నువ్వు మాట్లాడకు. శ్రీహరి, అసలు నీ మనసులో ఉన్నదేమిటో సంకోచించకుండా చెప్పు.
2: ఏం చెప్పమంటారు మావయ్య నా బాధ? మీ అమ్మాయి నన్ను పెట్టే ఇబ్బంది చెప్పుకునేది కాదు, చెప్పినా తీరేది కాదు.
1: చూడు శ్రీహరి, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, అలాగే చెప్పుకుంటే నీ బాధ తీరుతుంది, కాబట్టి నీ బాధ ఏమిటో చెప్పు నాయనా.
2: మావయ్య గారు, మీరంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. మీ అమ్మాయి రోజుకో దేవుణ్ణి పూజిస్తూ అదే పిచ్చులో పడి కొట్టుకుపోతుంది. అసలు మాకు ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏమిటనుకుంటున్నారు? మీ అమ్మాయికి పూజ గదే పడక గది, అర్థమైందా మామయ్య గారు?
1: శ్రీదేవి, అల్లుడు చెప్పేది నిజమేనా?
0: నాన్నగారు, అది అది
1: ఇంకేం మాట్లాడు, నేను చెప్పేది విను. ఈ రోజు నుండి నువ్వు రోజుకో దేవుణ్ణి పూజించడం మానేయాలి, తర్వాత పూజ గదిలో పడుకోవడం కూడా మానేయాలి, అర్థమైందా? ఏమిటి మాట్లాడేమిటి?
0: అలాగే నాన్నగారు, కానీ మీరు కూడా దేవుణ్ణి పూజించడం మానేయమంటాం.
1: శివశివ, దేవుడి పూజ మానేయమంటాం లేదు, భక్తిలో పడి నీ భర్తను సంసారాన్ని విస్మరించవద్దంటున్నానమ్మా.
0: నాన్నగారు, నేను ఆయన బాగానే చూసుకుంటున్నాను నాన్నగారు, ఆయనే నా మీద లేనిపోని జాడీలన్నీ చెబుతున్నారు.
2: మామయ్య గారికి నేనేమి చాడీలు చెప్పడం లేదు, జరిగిన వాస్తవాన్నే చెప్పాను.
1: సరే సరే, ఇక నేను బయలుదేరతాను.
2: అదేమిటి మామయ్య గారు, నా సమస్య పరిష్కరించకుండా?
0: నా సమస్య కూడా?
1: సరే, మీ ఇద్దరు అనుకునే సమస్యలు అంత పెద్దవేమీ కాదమ్మా, ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా చర్చిస్తే అదే పరిష్కరింపబడుతుంది. అంత తీరిక మీ ఇద్దరికి లేదు కాబట్టి మీ ఇద్దరు పెద్దవాడిగా మీ మీ సమస్యల్ని నన్నే పరిష్కరించమంటున్నారు, కాబట్టి చెబుతున్నాను వినండి. ఇక నుండి శ్రీదేవి, నువ్వు పగలు ఎన్ని దేవుళ్ళు పూజించినా రాత్రికి నీ దేవుడు నీ భర్తే కావాలి. చూడు, అతని మాటకు ఎదురు చెప్పకూడదు. అల్లుడు, నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, గుర్తుందా?
0: అర్థమైంది నాన్నగారు, ఇక నుంచి మీరు చెప్పినట్లే నడుచుకుంటాను.
2: మావి గారు, ఇక నుంచి నేను కూడా మీ అమ్మాయిని బాగా కాదు చాలా బాగా చూసుకుంటాను.
1: అల్లుడు, మా అమ్మాయిని బాగా చూసుకోవడం లేదన్నది కాదు ఇప్పుడు సమస్య. ఆ పంచాంగాన్ని అవతల పారేసి నువ్వు ఇదివరకు ఆఫీసుకు వెళ్ళాలి, వెళతావా? మరి
2: గ్రహాల కదలికలను బట్టి ప్రవర్తిస్తే మంచి జరుగుతుందన్నారు, అది నా కాపురం కూల్చే వరకు వచ్చింది. కాబట్టి మామయ్య గారు, జరిగిన తప్పు మళ్లీ చేయనని మీకు మాటిస్తున్నాను.
1: శుభం,
2: ఇదివరలా యథావిధిగా ఆఫీసుకు వెళ్తాను.
1: బాగుంది అల్లుడు, మీ ఇద్దరు చిలకా గోరికలా కాపురం చేసి త్వరగా నాకు మనవండి ఇవ్వండి, ఇక నేను వెళ్ళొస్తాను.
2: వెళ్లాల్సిందేనా మామయ్య గారు?
1: వెళ్ళక పానకంలో పడక మీ ఇద్దరి మధ్య ఉండమంటావా ఏమిటి? వస్తాను.

0: ఏమిటే మీ నాన్న వెళ్ళిన వైపే చూస్తున్నావు, నా వైపు చూసేదేమైనా ఉందా లేదా?
1: మీ వైపు రాత్రికి మాత్రమే చూడమన్నారు మా నాన్నగారు.
0: శ్రీదేవి, మనిద్దరం భార్యాభర్తలమే, అదీకాక ఇప్పుడు మనిద్దరమే ఉన్నాం. రాత్రి అయ్యే వరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదన్న నియమం ఏమీ లేదు కాబట్టి దేవి గారు కాస్త మా మీద దయ చూపించకూడదు.
1: మీరెప్పుడు చూసే ఆ పంచాంగం ఉండగా నేనెందుకు లేండి?
0: ఇదిగో ఇదిగో ఇదిగో ఇప్పుడే ఈ గంటల పంచాంగాన్ని అవతల పడేస్తున్నాను.
1: అయితే నేను ఇప్పుడే తలపేసి వస్తాను.
0: యాహూ!

0: మీరింతవరకు వర్జ్యం నాటిక విన్నారు. రచన శ్రీ పాశ్యం గోపాలకృష్ణమూర్తి. ఇందులో శ్రీహరి, శ్రీ గాదె నాగభూషణం, శ్రీదేవి, శ్రీమతి ప్రొద్దుటూరి శ్రీరత్నమాల, సుబ్బులు, కుమారి వెంపటి వసంతరాగిణి, దేవుడు శ్రీ విబి నారాయణ పాత్రుడు, మామయ్య శ్రీ ఏవి రమణారావు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి.
1: హాస్పిటల్ డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, పిఐసియు, ఎన్ఐసియు, ఎస్ఐసియు లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కళని, వరంగల్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
7: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
8: ఉదయ తరంగిణి కార్యక్రమంలో సినీ గీతం విందాం. స్వాతి ముత్యం చిత్రం కోసం ఇళయరాజా సంగీతం అందించగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం వినండి.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

శృతిలయలు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిజయరామ ఆలపించిన అన్నమాచార్య కీర్తన వినండి. సంగీతం కేవీ మహదేవన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ కన్యాకుమారి గారి వయోలిన్ వాదనం వింటారు? ముందుగా వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: శ్రోతలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ కన్యాకుమారి గారి వయోలిన్ వాదనం వింటున్నారు. ఇప్పుడు వినండి జగదానంద కారక నట్టాయి రాగం ఆదితాళం.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ కన్యాకుమారి గారి వయోలిన్ వాదనం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తల ప్రసారం.

0: Of sugar in market on time. And India's Willavan Senthil Kumar wins PSA Budapest Squash Open title, beating Bulaj Farkas of Hungary. And with that, we end the morning news. Have a nice day.
1: Akashavani, Varangal Kendram 103.5 MHz by Srotalu. సుమధుర గీతమాలిక చిత్రసీమ వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి జనతా గ్యారేజ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

పెద్ది చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించి పాడిన పాట వినండి. గీతరచన అనంత శ్రీరామ్.

0: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారుల పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి

0: పొందడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి అల్లరి పిల్ల. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన వెన్నెలకంటి గీతం, విద్యాసాగర్ సంగీతం.

అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం కోసం చక్రి సంగీతం అందించి పాడిన పాట వినండి, సాహిత్యం సాయిశ్రీ హర్ష.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
5: శ్రోతలు 103.5 MHz పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ముత్యమంత ముద్దు. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి ఆలపించిన వేటూరు గీతం వినండి. సంగీతం హంసలేఖ.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఆచార్య చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించిన పాట వినండి. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

బైకర్ చిత్రం కోసం హరిహరన్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం వినండి. సంగీతం అందించిన వారు గిబ్రన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి.

0: జై జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. జై జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన.
1: ఆశయమన్నది నీ వరం, తలవల్చును అంబరం, నీ కృషి నీ ఒక ఇంధనం, అది సాగర బంధనం.
0: చెయ్యి జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే శోధన. చెయ్యి జగము మరచి జీవితమే సాధన, నీ మదిని తరచి చూడడమే.

చిత్రసీమలో ఇప్పుడు వినండి గోవింద గోవింద. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వెన్నెల కంటి గీతం, రాజ్ కోటి సంగీతం.

బేబీ చిత్రం కోసం విజయ్ బుల్గానిన్ సంగీతం అందించి దీపుతో కలిసి పాడిన పాట వినండి. సాహిత్యం సురేష్ బనిశెట్టి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: శ్రోతలు 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఫిదా చిత్రం కోసం సింధూరి సినవ్ రాజ్ ఆలపించిన వనమాల గీతం, శక్తికాంత్ కార్తిక్ సంగీతం.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి.

0: లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఆలవైకుంఠపురంలో ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన రామజోగేశ్ శాస్త్రి గీతం, తమన్ ఎస్ఎస్ సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి దాస్కా ధమ్కీ. ఈ చిత్రం కోసం లియోన్ జేమ్స్ సంగీతం అందించి ఆదిత్యతో కలిసి పాడిన పాట వినండి. గీతరచన పూర్ణాచారి.

లవ్ స్టోరీ ఈ చిత్రం కోసం మంగ్లీ ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం, పవన్ సిహెచ్ సంగీతం.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. ఆదిత్య 369 ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం, శ్రీనివాసరావు సంగీతం.

నేనున్నాను ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, కేకే శ్రేయ ఘోషల్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వినండి.

చిత్రం చిత్రసీమలో చివరిగా వినండి. ఒకే ఒక్కడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిని ఆలపించిన శివగణేశన్ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10:10. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాంగ్రెస్ ఇండీ కూటమి మహిళా వ్యతిరేక పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బీజేపీ మహిళా మోర్చా రక్షణబంద వేడుకల్లో మాట్లాడిన ఆయన, ఉజ్వల మాతృవందన 33% మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా ప్రధాని మోదీ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దూరవిద్యా కోర్సుల దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ బీఈడీ ప్రవేశ పరీక్షల అప్లికేషన్లకు 21 సెప్టెంబర్ వరకు, ఇతర యూజీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు 10 అక్టోబర్ వరకు గడువు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ రజావుల్లా ఖాన్ తెలిపారు.

గ్రీన్ హీట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 95 నుంచి 2000 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ విందాం. ముందుగా మీకోసం వచ్చేసింది బ్యూటిఫుల్ ట్రాక్.

0: గ్రీన్ హిట్స్ లో ముందుగా మీరు విన్నారు ముత్తు సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతంలో మనో సుజాత పాడే పాటని భువనచంద్ర రచించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ నుంచి జిందం నరహరి, లక్ష్మి, నందిపేట నుంచి ఎం వెంకటేష్.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరు విన్న ఆ పాట నువ్వు వస్తావని సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడింది. చంద్రబోస్ రచన, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ బాయ్ షేక్ చాంద్, రావూర్ నుంచి సీను, కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా అనితారాజ్, ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీరమణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీరు విన్న పాట హిట్లర్ సినిమా నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు, వేటూరి రచన, కోటి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట నుంచి, గంగు మహేందర్ నాగలక్ష్మి, కాశీబుగ్గని వరంగల్ నుంచి నల్ల సుదర్శన్ సరిత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 95 నుంచి 2000 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ వింటున్నాం. మీకు కూడా ఈ సంవత్సరాల్లో రిలీజ్ అయినటువంటి సినిమాలోంచి హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఇప్పుడు వినేద్దాం మెరుపు కలలు సినిమా నుంచి చిత్ర ఉన్నిమీనన్, శ్రేయాన్ పాడిన పాట, వేటూరి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వర రమాదేవి, లగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, నిజామాబాద్ ఆటోనగర్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, అనంతపురం కొడిమి నుంచి అఖిల్ అరుణా.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ప్రేమలేఖ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ నిజామాబాద్, జనకంపేట నుంచి శ్యామ్లాల్, ఆదిలాబాద్ పొచ్చల్ల గ్రామం నుంచి లక్ష్మణ్, నవనీత, ఆర్ కృష్ణరాజ్, భువనచంద్ర పాడారి పాటని, భువనచంద్ర సంగీతం, దేవ భువనచంద్ర రచన, దేవ సంగీతం అందించారు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి పాటనడుతున్నారు. గుడిమల్కాపు నుంచి భరత్, ఓల్డ్ మలకపేట నుంచి కిరణ్, జ్యోతి సుబ్రహ్మణ్యం, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి దేవన్, క్లింటన్ పడారి పాటను ఏఎం రత్నం శివగణేష్ సంగీత రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎగిరి పావురమ్మ సినిమా నుంచి పాడినడుతున్నారు. హన్మకొండ నుంచి తరాలపల్లి నుంచి బుచ్చయ్య, నిజామాబాద్ జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, నందిపేట నుంచి నందిని, నరేష్ స్నేహిత, మనో సునీత పాడారి పాటని వేటూరి రచన ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చంద్రలేఖ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మారాణి, ఇంకా అనంతపురం కృష్ణమరెడ్డిపల్లి నుంచి పోలేరయ్య సురేఖ, నెహ్రూ పార్క్ నుంచి వహీద్రుమాని జమీర్, ఈసీఎల్ నుంచి పవన్, లక్ష్మీ, విరాట్ వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. సిరివెన్నెల రచన సందీప్ చోత సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం. యువరాజు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. వేటూరి రచన, రమణ గోగుల సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ఇబ్రహీంపట్ నుంచి అరుణ, పార్సీగుట్ట నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్, పెద్దంబరపేట నుంచి గుండాంబ దాస్ లావణ్య, కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని, ఎద్దు మైలారు నుంచి బాలకృష్ణ శారద.

Krishna, Krishna, hey Krishna, Krishna.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం టాస్కెట్ వెళ్లనున్నారు. మోదీకి ఇది 4వ ఉజ్బెకిస్తాన్ పర్యటన. ఈ పర్యటనలో 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలు, 22A సమస్యపై తలపెట్టనున్న దీక్షపై చర్చించనున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతు యాత్ర, విద్యార్థుల సమస్యలపై మాట్లాడనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. డిజిటల్ ప్రకటనలు, గేమింగ్, స్ట్రీమింగ్, ఏఐల వల్ల భారత మీడియా వినోద రంగ మార్కెట్ 2030 నాటికి $36.7 బిలియన్లకు చేరనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2025-30 మధ్య నమోదయ్యే 7.4% వార్షిక వృద్ధి రేటు అంతర్జాతీయ అంచనాల కంటే దాదాపు రెట్టింపు అవుతుందని వెల్లడించింది. వినియోగదారులు పోగొట్టుకున్న 70692 ఫోన్లను సంచార సాతి యాప్ ద్వారా గత జులై నెలలో గుర్తించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్లో ప్రకటించారు. ఒక నెలలో ఇంత పెద్ద ఎత్తున ఫోన్లను గుర్తించడం ఈ విధానం ప్రారంభించిన నాటి నుంచి ఇదే తొలిసారని వెల్లడించారు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దూర విద్య కోర్సులు దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, బీఈడీ ప్రవేశ పరీక్షల అప్లికేషన్లకు 21వ తేదీ వరకు, ఇతర యూజీ, పీజీ, డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులకు 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ రిజావుల్లా ఖాన్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎయిర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది గురించి చెప్పడానికి ఏమీ ఉండదు, కానీ కొంతమంది గురించి చెప్పడానికి ఎంత చెప్పినా తగ్గదు. ఆయన గురించి కూడా అంతే, చెప్పే కొద్దీ మాటలు మరిన్ని పుట్టుకొస్తాయి, రాసేందుకు అక్షరాలు చాలనంటాయి. తెలుగు సాహిత్య చరిత్రలో అంత గొప్ప అధ్యాయం అయింది. కలం బలంతో కోట్లాది మందిని కట్టిపడేసిన ఘనత అయింది. ఎందుకే ఆయన ఎవరు, ఆ మాటల రచయిత ఎవరు, తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. సమయం 11:08. ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయానికి ఆద్యుడైన దశాబ్దాల క్రితం ముళ్లపూడి వెంకటరమణ అనే రచయిత అశేష సినీ అభిమానుల గుండెల్లోకి, సాహితీ ప్రియుల హృదయాల్లోకి ఝుమ్మని దూసుకుపోయి తిష్ట వేసుకుని కూర్చున్నారు. హాస్యం ఆయన వచన శైలి చేత మనోహర లాస్యం చేయించింది. అది సెటైర్ను ఒక ఆయుధంలా ప్రయోగించింది. కళాన్ని మంత్రదండంలా ఉపయోగించి మాటలతో గారడీ చేశారు రమణ. ఈరోజు మనం మాట్లాడుకుందాం ముళ్లపూడి వెంకటరమణ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ఇక మాటల రచయిత ముళ్లపూడి వారి గురించి తెలుసుకుంటున్నాం కదా. ముళ్లపూడి వెంకటరమణ రచన పలు చిత్రాలను విజయం బాట పట్టించింది. చిత్రసీమలో అడుగుపెట్టక ముందే ముళ్లపూడి కలం బలం తెలుగు పాఠకలోకానికి సుపరిచితమే. సినిమా రంగంలోకి అడుగుపెట్టాక ఆయనకి సుందర్లాల్ నహత, డూండి కాంపౌండ్లో చోటు దక్కింది. ఇక తమిళంలో విజయం సాధించిన పాసమలర్ చిత్రానికి తెలుగులో రీమేక్ రక్త సంబంధం. ఎన్టీఆర్ సావిత్రులతో రూపొందించారు ఈ సినిమాని. నిజానికి తెలుగు మాతృకలో లేని కొన్ని సన్నివేశాలను ముళ్లపూడి వారే రూపొందించి నవ్వులు పూయించారు ఈ సినిమాలో. అలా తొలి చిత్రంతోనే తన సత్తా ఏంటో చాటుకున్నారు రమణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి.

ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. దర్శకులు ఆదుర్తి సుబ్బారావు ముళ్ళపూడి వెంకటరమణ సత్తాన్ని కనిపెట్టేసి తన దగ్గర చేర్చుకుని మరింత సానపెట్టారు. ఆదుర్తి దర్శకత్వంలో రూపొందిన మూగ మనసులు, దాగుడు మూతలు, తేనె మనసులు, కన్నె మనసులు, పూలరంగడు ఇలా అనేక చిత్రాలకు ముళ్ళపూడి కథను సమకూర్చారు. మూగ మనసులకి ఆచార్య అత్రేయతో కలిసి కథా మాటలు అందించిన రమణ తొలిసారి సోలో కథకునిగా దాగుడు మూతలు రాశారు. అందిన చోట కథను అందిస్తూ, పొందిన చోట మాటలు పొందుపరుస్తూ, మొత్తానికి అందరినీ అలరిస్తూ సాగారు ముళ్ళపూడి.

ఇక మిత్రుడు బాపు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం సాక్షికి సైతం ముళ్లపొడి కలం భలేగా పనిచేసింది. సాక్షి పలు పసందైన పదాలను తెలుగువారి ముందు పరిచింది. బాపు చిత్రసీమలో అడుగుపెట్టాక ఆయన దర్శకత్వంలో రూపొందిన ప్రతి చిత్రానికి ముళ్లపూడి రచన సాగింది. బాపు హిందీలో తెరకెక్కించిన చిత్రాలకు సైతం ఏదో ఒక రీతిని ముళ్లపూడి చేయి చేసుకునేవారు. అలా బాపు రమణల మైత్రి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ బాపు రమణీయం సాగింది.

ముళ్లపూడి రచనలో చిత్ర విచిత్రమైన పదాలు కొన్నిసార్లు తకధీమితయ్యి అంటూ ఆటాడాయి. తీత అంటే తీసేసిన తహసీల్దారని, సెక్రటరీ అంటూ సెక్రటరీని మాండలికల్లోకి మార్చడమే అని, అమ్మాయిల మనసు అద్దం లాంటిదని, అబ్బాయిల మధ్య ఎప్పుడూ కోతి కొమ్మచ్చి ఆడుతూనే ఉంటుందని, ఇలా పలు విధాల ముళ్లపూడి నవ్వించి కవ్వించారు.